0: గారే గారే
1: జరబడే
0: గారే గారే
1: సూర్య బదల
0: గారే గారే
1: అమ్మక
0: పట్టే గారే
1: సూర్యకి దరజీ ఇన్నాయదు
2: ఎక్క చతుర నార అమ్మ చోడగనజీ.

మోహన స్తంభనాకర్ష మారణోచ్చాటనం వశం స్మరణాదేవ జాయంతే నాత్ర కార్యా విచారణ సర్వ విఘ్నహరం దేవం గ్రహపీడా నివారణం సర్వ శత్రుక్షయకరం

మోహన స్తంభనాకర్ష మారణోచ్చాటనం వశం స్మరణాదేవ జాయంతే నాత్ర కార్యా విచారణ సర్వ విఘ్నహరం దేవం గ్రహపీడా నివారణం సర్వ శత్రుక్షయక.